శ్రీ ఆదిత్య కవచ్ర మహామంత్రస్య అగస్త్యో భవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఋణియే బీజం సూర్యగుం

శ్రీవిచిత్రవీర హనుమన్మారామంత్రాయ నమః శ్రీరామచంద్రో భగవాన్ ఋషి సహనుపఛందా శ్రీవిచిత్రవీరాన్యాసో ఓం రాం అముష్టాభ్యాం నమః ీభ్యాం నమ రూ మధ్యమాభ్యాం నమ ఓం రీం అనామికాభ్యాం నమ ఓం రాం కనీకాభ్యాం నమ.

సంపూర్ణ జగేశ్వరాగతం త్రైలే మహాదేవ ప్రియం హరి కులవద్ధి హరి మాహి మాం శరణాగతం చిదగ్రీమల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం

0: మదాలితం సుహాష్టకం వివఠంతి స్వాత్వికోత్తమ స్వరాముదాచ్యుతం రాజమాన పుత్ర సంపదాది సోమనాని తే సాధయంతి విష్ణులోకమవ్యయం నరాష్టతే.
1: ఆదిశక్తి సముద్రి సంపూర్ణ జగేశ్వరం శరణాగతం త్రైలోకి మహాదేవ ప్రియం హరిభక్తి కులభక్తి హరి శరణాగతం చిదగ్రీమల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సులేశాని వందే త్వం మంగళానుశాసనం కులాకల్యాణం.

భూషణం జానుస్తంభం అసమవర పాణినం చతుర్భుజం మేషవాహం వరదం చ ధరాసుతం శక్తిశూలగదా ఖడ్గం జ్వాలా పుంజోద్వకే.